দেখাই বিনারি হাতে লিস্ট নাই বেলাম আপেলাগে কেন্দ্র হান্দা বাহাগেনে ইন্ন দেবিনি পায়ে অন্তিম হারিয়ে থামাই আন্নি হারে দো কল করব গোডা কাইনো এগা ওর ফেসবুক পোস্ট এগেটো রিয়্যাক্ট করেন কাটি গোডা কিন্নো এগোলাঙ্গ মাথা করা নুনি মুলিম এগোলাঙ্গ খেলি মুনে সাহেন বেলাম কি এগোলাঙ্গ মাথা করব নাতে নিসা হিরোষ্ক সিকমা দাম্মিকা হেভা বিতারণী খামিনি সিলভা চুড়ি চুড়ি অনিল কুমার কুমার জয়বর্ধন চন্দ্রিকা আর্যরত্ন দময়ন্তী দময়ন্তী মধুশানী বোন্ডল উরেশা সদমালী রসাঙ্ক গুণশেখর লক্ষ্মী রোশন উদয়াঙ্গি নেতুমি শ্রেয়ানী নদীশা লসন্ত কুমার বসন্ত পেরেরা চামিক নিমেষ দাম্মিকা কেলেকেনে কিনো এই গাওয়াতে নামাল টেলার স্টেকলা জায়কুডি কৃষ্ণ দেনিয়া ওয়াথ কামরুপিটি মালাকা গায়ানি দিশানায়ক নিশান্ত রত্নায়ক চম্পা বীরসিংহ দিবু ফেরেরা চতুরঙ্গ জানক আচলা দময়ন্তি উময়ন্ত চন্দ্রমাপলগমগে গাওয়াটু প্যাথম সঞ্জয় রামদে লেনগে দফনগে রত্নসেন এনপি সসেন্দ্র అమాలి పల్లే గురు చమీంద మోటర్సికి కట్టి అమేశ్వర్ అంగికా సురేష్ రాజరత్న రణిల్ అడ్మిన్ కూరిత ఎల్ రువిని రాజపక్ష ప్రబోధ మాధవి విష్మిసి విధానగి సుశాంత్ ఉదయ కుమార్ నీలంత కుమార్ కట్టి మాధురి నిగతుకరగాను జాయవేవా వాల్పిటి ముల్లే ఉపాలి అయ్యాయి నాగిన తమ ఇన్ని దమ్మి తుషాన్ వీరంగ కట్టే మతకి ఎక్కుతుకరగాను ఇగవరు పొలన్నారు రమణి అక్క కాల్ కరా థ్యాంక్ యూ సో మచ్ ఆదరణ ఎక్కుతుకరగాను కడవిత లక్మాలి అక్క కాల్ కలా ఇగల్లో వెడకరణగమో వెసక్కుడు అలవనగమో మా వాహగిని ఇన్నాలో ఒన్ను వాట్సాప్కి మెసేజ్ తెహమ్మ మమ్మ కియవన్న సింధుకి ఎక్కుతుకర గన్నులు కుమారి మిస్ దుల్మి గయాన్ మాలి గవరి తినులిదు మీ ఉమ్మ ఇకకు తోని హుదే కేలకేనో యా హరి ఆ సైలు మగే వయస్ ఎగట మమత్ ఆదరియో అట హరద ఇది ఇంకోమ హరి వెడకరణ కోమలాట చూడవద్ మహన్సి అగ్నం దనిని పా కాటవద్మ అదరి నిగత కరిగాన ఒకటి తీసుకుని నీలాంతయ్య దోసరి వైఫ్ సుమిత్ రాయ్ కహగినో థ్యాంక్ యూ హాయ్ గింద్ర భాషి వినద వగే మదత్ అహగిని సుహద గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ బండారు విల బస్ ట్రిషాని అగి వైఫ్ ఇషంక దర్శన్ ఈ వగే మా మే విలావ షాపికి హమోమాయి మా వై ఎగత కరిగాన కెలికేను విశాంత్ రత్నాయక అయ్య థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ ఎగట కోమలమ్మ ఎగత కరిగాన రైట్ ఓకే అపి ఇంద్రాని పెరేర మహాత్మీయగే లసన సింధు టికా కహన్న తమయ్య అన్న హదన్ హదన్నే ఏ ఆతరే ఒకలాంటి మతా కిరణ కారణ కీపకు తేనో కదల్ ఎంటర్ప్రైజెస్ లగన ములటమ కేల ఇన్నం గేయ కదాగన కెనికి హీనయక్ నేనేద ఏ హీనే హబ్యాక్ రగన్నిక లకు అమారుక్ నే కేల ఎత్తటమ కదల్ ఎంటర్ప్రైజెస్ లైక్ అ కథా కరణ కుట యాలగే మే ఎండోస్మెంట్ కి కేవన కుట మట తేరునో ఏకమ తమై మం వాటి కియన్నే కదల్ ఎంటర్ప్రైజెస్ లము ముని గహన్న అపి సమహార వెలావట హితన అచీవ్ కరగన అమారుయి కేల హితన హీనే ఇచ్చిన దురు నే హరి లేసి వయగతే లుకుగానక్ మే వెలావే నతి వెన్న పులవన్ హబై వా నికు మట హితన్న వాగే గెదర హదన్న సంపూర్ణ విధమే అన్నే లక్ష పనహైన ఏ లక్ష పనహమ ఇకపారే ఆలట దెన్నోని నే టిక టిక పొలి రహితవ గివన్న వాటి గే హదవ గన్న పులవన్ కబ తీనో మే విధి వాటి ఇడమక్ తీనోన ఏకట వెడే పసట దాన్న మేపా అని వారిన్ మ కదల్ ఎంటర్ప్రైజెస్ లా కంటాక్ట్ కరగన్న అతను మితని ఆలగే కిసిమ బ్రాంచ్ ఎకక్ నే ఎలాగే ఆయతనే తీయన్నే మహర్గమ అల్హిన రోడ్డుకే విత్రమై హరద ఇది నేనిసా వ్యాజ నంబరిన్ పెనీన్న కట్టియ ఎలా హిటపోదే దవసగా ఎలివైన అతనేద హోయా ఇగలంటే రవటిని అన్ని పా మహర్గమ అల్హిన రోడ్డుకి ఎత్తిన కదల్ ఎంటర్ప్రైజెస్ లమో విసిట్ కరమ్మ ఎన్న కలిన్ కాలే కాదని మొక్క దేతిన రష్యక వెడి బిందు అయి హెత హతరాయి తుంసి అనువై తెస్ దకాయి పనహ బిందు అయి హెత హతరాయి తుంసి అనువై తెస్ దకాయి పనహట కాల్ కరాన ఎతకుడు వెడి విస్తరు కోమటికమ కదల్ ఎంటర్ప్రైజెస్ లగిన దనగన్న పులోన్ ఇవాగేమో తమయ్య శివనికి ఆయుర్వేదే కన తుహమ్మము మతాకెళ్ళైనా వాట్ ఇస్ సీన్ ఇదా మే అమ్మారు ఏం డైట్ కెళ్ళ డైట్ కెళ్ళ కెట్టు ఎన్న దగ్గలను అక్కలాట నంగిలాట మల్లిలాట అయ్యలాట నిమీకి అందుకుందే అవి మనది కానీ అఫే ఎంగ పొడ్డాక్ మెయింటైన్ కరగతర